సల్లివసల్లిపాయమన్ దిల్దసితే అలా నిమామి ఉస్లిగో దిల్దసితే.

జన్మనాగి అల్లమని అబ్లుల దగరంబస ముసిల సీపాసని వమల్బస విముతబా వజర్తు హింద దావుని మాకాదలిల్ మునాదిలా కసారుని ఇలా నబీ వజర్తు ఫిల్లి బర్వని హదియతన్ అనా వనా కులువలి మలక్తు ఖైర కల్బి హింద బాఫలి సిరన్ బిహి మలక్తు కుల్ల మాఫలి ఇలా నబీ వజర్తు హింద

విభిన్న జాతి స్వాధిమాత వసకరాది పంపిన ప్రయోగి వభిల్ముషారాది వభిస్రూరి నినాదినా వభిల్ముషోరి వసల్లియా.